బ్రిస్బేన్ తెలుగులహరి శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నరసింహారావు వాక. ఈ పవిత్ర సందర్భంలో మీతో గీతా జ్ఞానాన్ని పంచుకోవడం నాకు ఆనందకరమైనది. వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిదం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురవే నమః. మన జీవితంలో నిజమైన మార్గదర్శకులు గురువులు. గురువు అనేది కేవలం బోధించేవాడు కాదు, అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశాన్ని చూపించేవాడు. గురువుల మహిమను వర్ణించటం మాటలకందదు. జ్ఞానాన్ని ప్రసాదించి ధర్మమార్గాన్ని చూపించి మన జీవితాన్ని వెలుగులో నింపేవారు గురువులు. ఈరోజు భగవద్గీత ఆరంభించే ముందు వేదవ్యాసుల వారికి, శంకర్ భగవత్పాదుల వారికి, రామానుజాచార్యుల వారికి, మధ్వాచార్యుల వారికి, స్వామి వివేకానంద గారికి, శీల ప్రభుపాదుల వారికి, స్వామి ముకుందానంద వారికి నా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయము ధీరయేత్. 6వ అధ్యాయం ధ్యానయోగం. శ్రీభగవానువాచ.

నానిరగ్నిర్న చాక్రియః ఇయం సన్యాసమితి ప్రాహు యోగం తం విత్తి పాండవా నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. ఈ శ్లోకాల ద్వారా భగవంతుడు చెప్పిన ఒక గొప్ప సత్యమేమిటంటే, ఫలాపేక్ష లేకుండా తన కర్తవ్యాలను నిర్వహించేవారే నిజమైన సన్యాసులు, నిజమైన యోగులు. కేవలం అగ్నిహోత్రాలను ఆపేయడం వల్లగాని, శరీరక్రియలను త్యజించటం వల్లగాని ఎవ్వరూ సన్యాసులు కాలేరు. అసలు సన్యాసి ఎవరు, యోగి ఎవరు? ఎవరైతే తమ కర్మఫలాలను స్వార్థం లేకుండా భగవంతునికి అర్పిస్తారో వారే నిజమైన సన్యాసులు, వారే నిజమైన యోగులు. యోగి అంటే ఏమిటి? యోగి అంటే తమ మనసు పూర్తిగా భగవంతునితో ఏకమై ఉండే వ్యక్తి. అలాంటి యోగి మనసు సహజంగానే ఈ భౌతిక ప్రపంచపు ఆకర్షణల నుండి దూరంగా ఉంటుంది. అందుకే ఒక నిజమైన యోగి అనేవాడు తప్పకుండా నిజమైన సన్యాసి కూడా అవుతాడు. మరి సన్యాసి అంటే ఎవరు? సన్యాసి అంటే మనో ఇంద్రియ సుఖాలపై ఆసక్తిని విడిచిపెట్టిన వ్యక్తి. ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెబుతున్నాడు. ప్రాపంచిక కోరికలను విడిచిపెట్టకుండా ఎవ్వరూ యోగిగా మారలేరు అని. ఎందుకంటే మనసులో భౌతిక కోరికలు ఉన్నంతవరకు అది సహజంగానే ప్రపంచ విషయాల వైపే పరుగులు తీస్తుంది. కర్మయోగాన్ని ఆచరించేవారు ఎలా ఉంటారంటే, తాము చేసే ప్రతి పనిని ఫలాపేక్ష లేకుండా భగవంతుని సేవగా భావించి వినయంతో చేస్తారు. వారు గృహస్థులైనా పర్వాలేదు. అలాంటి వారే నిజమైన యోగులు, అసలైన సన్యాసులు. ఆరు రుక్షో మునిర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగంలో పరిపూర్ణత సాధించాలనే ప్రయత్నంలో ఉన్న ప్రారంభ దశలోని వ్యక్తికి ఫలాపేక్ష లేకుండా తన కర్తవ్యాన్ని చేయడం ముఖ్యమైన సాధనగా ఉంటుంది. అంటే కర్మయోగమే అతనికి సరైన మార్గం. అయితే ఒకసారి మనసు శుద్ధి చెంది యోగంలో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు బాహ్యకర్మల కన్నా అంతర్ముఖ ధ్యానమే ప్రధానమవుతుంది. అప్పుడు ప్రశాంతమైన ధ్యానస్థితి అతనికి సాధనగా మారుతుంది. కర్మయోగాన్ని ఆచరించటం వల్ల అంతఃకరణ శుద్ధి కలిగి ఆధ్యాత్మిక జ్ఞానం పరిపక్వత చెందుతుంది. ఆ స్థితికి వచ్చిన తరువాత క్రమంగా కర్మలపై ఆధారపడకుండా కర్మసన్యాసం వైపు వెళ్ళవచ్చు. దీన్ని సరళంగా చెప్పాలంటే, యోగ సాధనను ప్రారంభించేవారికి కర్మయోగమే యుక్తమైనది. యోగంలో ఉన్నత స్థాయికి చేరుకున్న వారికి కర్మసన్యాసమే మరింత అనుకూలమైనది. యదా హీనేంద్రియార్దేషు న కర్మస్వను సజ్జతే సర్వ సంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఎప్పుడైతే మనిషి ఇంద్రియ విషయాల పట్ల అలాగే కర్మల పట్ల ఆసక్తి లేకుండా ఉంటాడో, అప్పుడు తన యోగంలో ఉన్నత స్థాయికి చేరుకున్నట్టే. ఎందుకంటే అప్పుడు అతను కర్మఫలాలను అనుభవించాలనే కోరికను పూర్తిగా విడిచిపెడతాడు. మనసు ఇక ఇంద్రియ ప్రేరణలో నడిచే స్వార్థపూరిత క్రియల వైపు పరుగులు తీయదు. ఈ విధంగా మనసుపై నియంత్రణ సాధించినప్పుడు మనం యోగంలో ఉన్నత స్థాయిని చేరుకున్నట్టు చెప్పవచ్చు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవరి పురాత్మనః జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః.
శీతోష్ణ సుఖ దుఃఖేషు తదమానాపమానయోః. నీ మనసు శక్తితో నిన్ను నీవే ఉన్నత స్థాయికి చేర్చుకోవాలి. పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనసే మనకు మంచి మిత్రుడుగా మారగలదు, అదే సమయంలో మన పెద్ద శత్రువుగానూ మారుతుంది. మనసు సరిగ్గా నియంత్రణలో లేకపోతే అది మన ప్రయత్నాలకు అడ్డంకిగా మారి మనల్ని దారి తప్పిస్తుంది. కాని అదే మనసు నియంత్రణలో ఉంటే అది మనకు గొప్ప సహాయకుడిగా మారి మన శ్రేయస్సుకు దారితీస్తుంది. అందుకే ఒకవేపు మనసు మనకు మేలు చేసే శక్తి కలిగి ఉంటే

0: భగవద్భక్తిలో స్థిరమైన మనస్తో జీవిస్తాడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచన. జ్ఞానం విజ్ఞానం అలాగే విచక్షణతో తృప్తి చెందిన యోగి ఇంద్రియాలను జయించి అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటాడు. అలాంటి వ్యక్తికి మట్టి, రాయి, బంగారం ఇవన్నీ ఒకేలాగా కనిపిస్తాయి. జ్ఞానం అంటే గురువుల వద్ద వినటం ద్వారా లేదా శాస్త్రాలను చదవటం ద్వారా సిద్ధాంతపరంగా తెలుసుకునేది. కాని విజ్ఞానం అంటే మన లోపల అనుభవంగా కలిగే జ్ఞానం, అంతర్గతంగా స్పష్టంగా గ్రహించిన నిజం. ఈ విధంగా జ్ఞానం విజ్ఞానం కలిగిన యోగి ప్రపంచంలోని ప్రతి వస్తువును భగవంతునితో సంబంధం ఉన్నదిగా చూస్తాడు. ఎందుకంటే ఈ భౌతిక ప్రకృతి కూడా భగవంతునిదే, అందువల్ల ఉన్న ప్రతిదీ ఆయన సేవ కోసమే ఉందని అర్థం చేసుకుంటాడు.
1: సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్తద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే.
0: యోగి శ్రేయోభిలాషులను, మిత్రులను, శత్రువులను, సాధువులను, పాపులను అందరినీ నిష్పక్షపాతంగా చూస్తాడు. అతను మిత్రులైనా, సహచరులైనా, శత్రువులైనా అందరి పట్ల సమబుద్ధితో ఉంటాడు. అలాగే బంధువులైనా, ఇతరులైనా తటస్థంగా వ్యవహరిస్తాడు. పుణ్యాత్ములైనా, పాపాత్ములైనా ఎవరి పట్ల పక్షపాతం చూపడు. ఇలా సమత్వంతో, నిష్పక్షపాత దృష్టితో ఉండగలిగిన యోగి మానవులలో శ్రేష్ఠుడిగా పరిగణించబడతాడు.
1: యోగీయుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహ.
0: యోగస్థితిని పొందాలనుకునేవారు కొంత ఏకాంతాన్ని అలవాటు చేసుకోవాలి. మనస్సు, శరీరం నియంత్రణలో ఉంచుకొని అవసరం లేని కోరికలు, భోగవస్తువులపై ఆసక్తిని తగ్గించాలి. అలా చేస్తూ నిత్యం భగవంతుని ధ్యానంలో మనస్సును నిలిపే ప్రయత్నం చెయ్యాలి. ఈ విధంగా ఆచరించినప్పుడు యోగస్థితికి క్రమంగా చేరుకోవచ్చు.
1: సుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచిత్రం నాతినీచం చైలాజిన కుశోత్తరం.
0: ధ్యానంలో కూర్చునే విధానాన్ని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. యోగాభ్యాసం చెయ్యాలంటే ముందుగా ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో ఆసనం సిద్ధం చేసుకోవాలి. పూర్వకాలంలో కుషగడ్డి, దానిమీద జింకచర్మం, దానిమీద వస్త్రం వేసుకొని ఆసనం ఏర్పాటు చేసుకునేవారు. ఆ ఆసనం మరీ ఎక్కువ ఎత్తులోనూ ఉండకూడదు, మరీ తక్కువగా కూడా ఉండకూడదు. కుషగడ్డి నేలలోని వేడి, చలి నుండి రక్షణ ఇస్తుంది. ఇప్పటి యోగా మ్యాట్లాగా పనిచేస్తుంది. జింకచర్మం వాడటానికి మరో కారణం పాములు, తేళ్ళు వంటి జీవులు దగ్గరకు రాకుండా ఉండటానికి. అలాగే ఆసనం చాలా ఎత్తులో ఉంటే పడిపోయే ప్రమాదం ఉంటుంది. చాలా తక్కువగా ఉంటే నేలపై పురుగులు, కీటకాలు ఇబ్బంది కలిగించవచ్చు. కానీ ఈ విషయాలు అన్నీ ఈ కాలానికి పూర్తిగా వర్తించకపోవచ్చు. ఇక్కడ అసలు భావం ఏమిటంటే ధ్యానం చేసే సమయంలో మనసు ప్రశాంతంగా ఉండాలి, మరియు భగవంతుని పట్ల ప్రేమతో కూడిన భక్తిభావంలో నిమగ్నమై ఉండాలి.
1: తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజాద్ యోగమాత్మ విశుద్ధయే సమం కాయ శిరో గ్రీవం దారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసిక

ఇలా ఆసనం తయారు చేసుకున్న తర్వాత ఆ ఆసనంపై స్థిరంగా కూర్చొని ఒకే ఏకాగ్రతతో ధ్యానంలో ఉండాలి. అన్ని ఆలోచనలు, కార్యకలాపాలను క్రమంగా నియంత్రిస్తూ మనస్సును పరిశుద్ధం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ధ్యానం చేసే సమయంలో శరీరం, మెడ తల ఇవన్నీ ఒకే సరళిలో స్థిరంగా ఉండాలి. కళ్ళను అటూ ఇటూ తిప్పకుండా చూపును నాసికాగ్రంపై నిలిపేలా ప్రయత్నించాలి. ఈ విధంగా ప్రశాంతతతో, భయరహితంగా మరియు నిశ్చల మనసుతో మరియు బ్రహ్మచర్య వ్రతంతో, దృఢ సంకల్పంతో సావధానుడైన యోగి శ్రీకృష్ణుడినే పరమలక్ష్యముగా ధ్యానం చెయ్యాలి. ఈ విధంగా నిరంతరం మనసుని కృష్ణుని యందే నిలిపి ఉంచుతూ క్రమశిక్షణ మనస్సు కలిగిన యోగి నిర్వాణమును పొందును మరియు ఆ పరమాత్మ యందే పరమశాంతితో స్థితుడై ఉండును. ధ్యానం మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి, అంతర్గత చైతన్యాన్ని మేల్కొలిపేందుకు, స్వీయ అవగాహన పెంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ధ్యానం ఎలా సహాయపడుతుందంటే, అచంచలమైన మనసును నియంత్రించి కఠినమైన లక్ష్యాలను సాధించటానికి అవసరమైన ఆలోచనాశక్తిని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులలో కూడా మనసుకు సమతుల్యతను కాపాడుకోవటానికి తోడ్పడుతుంది. జీవితంలో విజయానికి అవసరమైన దృఢ సంకల్పాన్ని పెంపొందిస్తుంది. చెడు అలవాట్లను తగ్గించి మంచి గుణాలను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. ఓ అర్జున, ఎవరైనా మరీ ఎక్కువగా తిన్నా లేదా చాలా తక్కువగా తిన్నా, అలాగే మరీ ఎక్కువగా నిద్రపోయినా లేదా చాలా తక్కువగా నిద్రపోయినా వారు యోగంలో విజయం సాధించలేరు. మన శరీరాన్ని సరిగా నిర్వహించుకోవడానికి భౌతిక విద్య ఎంత అవసరమో, మనలోని అంతర్గత దివ్యత్వం వెలుగులోకి రావడానికి ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అంతే అవసరం. ఈ రెండిటినీ మన జీవితంలో సమతుల్యంగా ఉంచుకోవాలి. అందుకే యోగాసనాలు, ప్రాణాయామం, సమతుల్య ఆహారం ఇవన్నీ వైదిక జ్ఞానంలో భాగంగా చెప్పబడ్డాయి. మరీ తక్కువగా తినడం లేదా అసలు తినకపోవడం, మరీ ఎక్కువగా శ్రమించడం లేదా పూర్తిగా ఆలసత్వంగా ఉండటం ఇవన్నీ యోగ సాధనకు అడ్డంకులు. కాబట్టి ఆధ్యాత్మిక సాధకుడు తాజా పోషకాహారాన్ని తీసుకుంటూ, ప్రతిరోజు కొంత వ్యాయామం చేస్తూ, రాత్రి తగినంత నిద్రపోతూ తన శరీరాన్ని సమతుల్యంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త

ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. ఎవరైతే తినటంలో వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యత పాటిస్తారో, నిద్రలో క్రమబద్ధతను ఉంచుతారో, అలాంటివారు యోగాభ్యాసం ద్వారా తమ దుఃఖాలను క్రమంగా తగ్గించుకోగలరు. వారు సంపూర్ణ క్రమశిక్షణతో మనస్సుని అన్ని స్వార్థపూరిత వాంఛల నుండి వెనక్కి మరల్చి పరమశ్రేష్టమైన ఆత్మశ్రేయసి అందే లగ్నం చేస్తారు. ఇటువంటి వారు యోగంలో ఉన్నారు అని చెప్పబడతారు. మరియు వారు సమస్త ఇంద్రియ కోరికలకు అతీతంగా ఉంటారు. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఎప్పుడైతే మనసు ప్రాపంచిక కార్యకలాపాల నుండి నిగ్రహించబడి యోగాభ్యాసం వల్ల నిశ్చలంగా మారుతుందో, అప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనసుతో తన ఆత్మను గ్రహించగలడు. తం విద్యా దుఃఖ

దుఃఖాల నుండి పూర్తిగా విముక్తి పొందిన స్థితినే యోగం అంటారు. అలాంటి యోగాన్ని దృఢ సంకల్పంతో ఎలాంటి నిరాశ లేకుండా, సందేహాలకు లోను కాకుండా నిరంతరం అభ్యాసం చెయ్యాలి. సంకల్ప ప్రభవాన్ కామాన్.

0: परमे बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत्। ప్రాపంచిక తలంపుల వల్ల కలిగే అన్ని కోరికలను క్రమంగా విడిచిపెట్టాలి. అలాగే మనసు సహాయంతో ఇంద్రియాలను అన్ని వైపుల నుండి నియంత్రించుకోవాలి. ఇది ఒక్కసారిగా జరగదు. క్రమంగా దృఢనిశ్చయంతో, బుద్ధితో, దృఢమైన విశ్వాసంతో మనస్సును భగవంతుని వైపు మళ్లిస్తూ ఉండాలి. ఇలా సాధన కొనసాగిస్తే ఒక దశలో మనసు సహజంగానే భగవంతుని అందే నిలిచి ఇతర విషయాల గురించి ఆలోచించడాన్ని తగ్గిస్తుంది. ధ్యానం చేయడంలో ముఖ్యంగా రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, మనసును ప్రాపంచిక విషయాల నుండి నెమ్మదిగా దూరం చేయటం. రెండవది, అదే మనసును భగవంతుని అందే స్థిరపరచటం. ఈ రెండూ కలిసి నడవాలి. కేవలం ప్రాపంచిక విషయాల నుండి దూరం కావడం సరిపోదు. మనసుకు ఒక ఉన్నతమైన దిశ కావాలి. ఆ దిశ భగవంతుని వైపు ఉంటే మనసు స్థిరంగా, ప్రశాంతంగా మారుతుంది. అందుకే సాధనలో సహనం చాలా ముఖ్యం. తొందరపడకుండా, నిరుత్సాహపడకుండా ప్రతిరోజు కొద్ది కొద్దిగా మనసును నియంత్రించుకుంటూ భగవంతుని యందే నిలిపే ప్రయత్నం చెయ్యాలి.
1: యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యేతద్ ఆత్మన్యేవ వశం నయేత్.
0: మీరు ధ్యానం చేయటానికి కూర్చున్నప్పుడు ఒక విషయం గమనించారా? మనసు ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అది ఎక్కడికో పరుగులు తీస్తూనే ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నించినా అది మళ్లీ మళ్లీ ప్రాపంచిక విషయాల వైపే వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు ఇలా అనిపించవచ్చు, నేను ఎంత ప్రయత్నించినా ధ్యానం కుదరటం లేదు అని. కాని మీరు నిరుత్సాహపడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు మనకు చాలా స్పష్టంగా ఒక మార్గాన్ని చూపించారు. ఈ సాధనలో మూడు ముఖ్యమైన దశలున్నాయి. మొదటిది, మీరు మీ బుద్ధితో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ ప్రపంచం శాశ్వతమైనది కాదు, ఇది నా గమ్యం కాదు అని. అప్పుడు మీరు మీ మనసును నెమ్మదిగా ప్రాపంచిక విషయాల నుండి దూరంగా తీసుకురావాలి. అది కొంచెం కష్టమే, కాని అది చాలా అవసరం. రెండవది, మళ్ళీ అదే బుద్ధితో మీరు గుర్తించాలి, భగవంతుడే నా నిజమైన లక్ష్యం అని. అప్పుడు మీరు మీ మనసుని మళ్ళీ మళ్ళీ భగవంతుని వైపే కేంద్రీకరించాలి. ఇలా అధ్యయనం చెయ్యాలి. మూడవది, ఇక్కడే ఒక సహజమైన విషయం జరుగుతుంది. మనసు మళ్ళీ బయటకు పారిపోతుంది. ఇది తప్పు కాదు, ఇది దాని సహజ స్వభావం. కాని మీరు ఇక్కడే ఆగిపోవద్దు. ప్రతిసారి మనసు దూరంగా వెళ్ళినప్పుడు మళ్ళీ దాన్ని భగవంతుని వైపు మళ్లించండి. ఇదే నిజమైన సాధన. మొదట్లో ఇది ఒక పోరాటంలా అనిపించవచ్చు, కాని మీరు ఆపకుండా చేస్తూ ఉంటే కొంచెం కొంచెంగా మీ మనసు భగవంతుని వైపు ఆకర్షితమవుతుంది. ప్రపంచం మీద నిదానంగా ఆసక్తి తగ్గుతుంది. అప్పుడు ధ్యానం కష్టం కాదు, ఆనందంగా మారుతుంది. కాబట్టి మీరు నిరాశపడవలసిన అవసరమే లేదు. మనసు ఎక్కడికి వెళ్ళినా మీరు మళ్లీ దాన్ని సరైన దారిలో పెట్టగలరు. అదే మీరు చూపించాల్సిన శక్తి, అదే మీరు చేయవలసిన సాధన.
1: ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం.
0: మీరు ఎప్పుడైనా ఆలోచించారా నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది అని? మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఆవేశాలు, ఉద్వేగాలు శాంతించినప్పుడు, అప్పుడే మనిషి లోపల ఒక ప్రత్యేకమైన ఆనందం పుడుతుంది. అలాంటి స్థితిని పొందిన యోగి గురించి శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన సత్యాన్ని చెబుతున్నాడు. మీరు మీ మనసును ఇంద్రియ విషయాల నుండి నెమ్మదిగా దూరం చేసి భగవంతుని వేపే మళ్లిస్తూ అభ్యాసం చేస్తూ ఉంటే కొంచెం కొంచెంగా మీలోని ఆవేశాలు తగ్గిపోతాయి, మనసు శాంతిస్తుంది. మొదట్లో మీరు బలవంతంగా మనసును ఆయన వైపు తిప్పాలి, కాని ఒక దశకి వచ్చిన తరువాత అది సహజంగానే భగవంతుని దగ్గరకు పరుగుతీస్తుంది. అప్పుడు మీకు ఒక కొత్త దృష్టి కలుగుతుంది. మీరు చేసేది అన్నీ భగవత్ సంబంధంగానే అనిపిస్తాయి. మీ హృదయం ఎప్పుడూ ఆయనతోనే నిండి ఉంటుంది. మీరు మాట్లాడేది ఆయన గురించే, ఆలోచించేది ఆయన గురించే. ఇలా మీ మనసు పూర్తిగా భగవంతునిలో లీనమైతే మీ లోపలే ఉన్నా ఆ భగవంతుని ఆనందాన్ని మీరు అనుభవించడం ప్రారంభిస్తారు. అది బయట దొరికే ఆనందం కాదు, అది అంతులేని అలౌకికమైన ఆనందం. కాబట్టి మీరు కూడా ఆ దశగా ఒక చిన్న అడుగు వెయ్యండి. మనసును నెమ్మదిగా భగవంతుని వైపు తిప్పండి. మిగతాదంతా స్వయంగా జరుగుతుంది.

0: అత్యంతం సుఖమశ్నుతే.
1: మీరు ఒకసారి ఆలోచించండి, మనిషి జీవితంలో నిజమైన ఆనందం ఎక్కడ ఉంది అని. బయట ప్రపంచంలో కాదు, అది మనలోనే ఉంది. కాని ఆ ఆనందాన్ని అనుభవించాలంటే ఒక చిన్న మార్పు అవసరం. అది మనసును నియంత్రించడం. శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నాడంటే, స్వీయ నిగ్రహణ కలిగిన యోగి తన ఆత్మను భగవంతునితో ఏకం చేస్తున్నప్పుడు అతను భౌతిక మలినముల నుండి స్వేచ్ఛ పొందుతాడు అని. అప్పుడు ఏమవుతుంది? అతను ఎప్పుడూ పరమాత్మతో అనుసంధానమై ఉంటాడు. ఆ అనుసంధానం వలన అతనికి ఒక అద్భుతమైన ఆనందం లభిస్తుంది. అది సాధారణమైన ఆనందం కాదు, అది దివ్యమైనది, అనంతమైనది, ఎప్పటికీ తగ్గని ఆనందం. ప్రపంచంలో మనం అనుభవించే సంతోషం తాత్కాలికం, కాని భగవంతునితో ఏకత్వం ద్వారా లభించే ఆనందం సంపూర్ణం. కాబట్టి మీరు కూడా మీ మనసును కొంచెం కొంచెంగా నియంత్రించి భగవంతునితో అనుసంధానం పెంచుకోండి. అప్పుడు మీరు కూడా ఆ పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించవచ్చు.

సర్వత్ర సమదర్శన. మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? మన చుట్టూ ఉన్న ఈ సృష్టిలో భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని. నిజమైన యోగులు ఎలా ఆలోచిస్తారో తెలుసా? ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. వారు తమ అంతరంగ బుద్ధిని భగవంతునిలోనే ఏకం చేస్తారు. అప్పుడు వారికి ఒక ప్రత్యేకమైన దృష్టి కలుగుతుంది. వారు అన్ని ప్రాణులలో భగవంతుని చూస్తారు, అలాగే భగవంతునిలోనే అన్ని ప్రాణులను చూస్తారు. ఇది కొంచెం గాఢమైన భావంగా అనిపించవచ్చు, కాని ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. సూర్యుడు ఒకేచోట ఉన్నా తన కాంతిని అన్ని వేపుల ప్రసాదిస్తాడు కదా. అలాగే భగవంతుడు కూడా ఒకేచోట పరిమితమై ఉండడు. తన శక్తుల ద్వారా ఈ సృష్టి అంతటా నిండి నిబిడీకృతమై ఉంటాడు, అన్నిటినీ నడిపిస్తూ ఉంటాడు. ఈ సత్యాన్ని యోగులు అంతర్గతంగా అనుభవిస్తారు. అప్పుడు వారికి ఈ ప్రపంచం వేరువేరుగా కనిపించదు. ప్రతిదీ భగవత్ సంబంధంగానే అనిపిస్తుంది. అది జ్ఞానం వల్ల వచ్చిన ఒక కొత్త చూపు, ఒక కొత్త అనుభవం. కాబట్టి మీరు కూడా నెమ్మదిగా ఆ దృష్టిని అభ్యాసం చేయటం మొదలుపెట్టండి. ప్రతిదానిలో భగవంతుని ఉనికిని గుర్తించడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు కూడా ఈ అంతర్గత ప్రకాశం అనుభవంలోకి వస్తుంది. యో మాం పశ్యతి సర్వత్రా సర్వచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడేమంటున్నాడంటే, ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నిటినీ నాయందే దర్శిస్తారో, నేను వారికి దూరం అవ్వను అని. వారు నాకు దూరం కారు అని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. మనసు భగవంతుడి నుండి దూరం అవ్వటం అంటే మన ఆలోచనలు ఆయనను మరిచిపోవటం, అలాగే ఆయనతో ఉండటం అంటే మనసును ఆయనతో కలిపి ఉంచటం. దీనికి ఒక సులువైన మార్గమేమిటంటే, ప్రతి వ్యక్తిలో ప్రతి సంఘటనలో భగవంతుడిని చూడటం. ఎవరైనా మనల్ని బాధ పెడితే వారిపై కోపం పెట్టుకోకుండా ఇలా అనుకోండి, ఇది భగవంతుడు నాకు సహనం నేర్పిస్తున్న సందర్భం అని. ఎవరి పట్లైనా ప్రేమ లేదా ఆకర్షణ కలిగితే ఆ వ్యక్తిలో కూడా భగవంతుడే ఉన్నాడు అని గుర్తుంచుకోండి. గత విషయాల గురించి బాధపడుతున్నప్పుడు ఇది కూడా నా మంచి కోసమే జరుగుతుంది అని భావించండి. ఇలా మీరు ఆలోచించటం ప్రారంభిస్తే మీ మనసు నెమ్మదిగా భగవంతుడి దగ్గరే ఉంటుంది. ఇదే నిజమైన సాధన. ఇలా చేస్తూ ఉంటే మీరు ఆయనకు దూరం కారు, ఆయన కూడా మీకు ఎప్పుడూ దూరం కాడు. సర్వభూతస్థితం యో మాం భజత్య.

ఒక యోగి ఎన్నో పనులు చేస్తూనే ఉన్నా తన మనసును భగవంతునితో ఏకం చేసి ఉంటే అతను ఎప్పుడూ భగవంతునిలోనే నివసిస్తాడు. ఎందుకంటే భగవంతుడు ఎక్కడో దూరంలో లేడు. అతను ప్రతి జీవిలో, ప్రతి హృదయంలో పరమాత్మగా ఉన్నాడు. కాని ఉన్నతమైన యోగులు దీనిని కేవలం నమ్మకంగా కాకుండా ప్రత్యక్షంగా అనుభవిస్తారు. వారు అందరిలో కూడా భగవంతున్నే చూస్తారు. అవును, ఈ ప్రపంచాన్ని వారు చూస్తారు, కాని దానికి బంధించబడరు. వారిని ఒక ఉదాహరణతో మనం అర్థం చేసుకోవచ్చు. హంస ఎలా పాలు, నీరు కలిపినప్పుడు పాలను మాత్రమే తీసుకొని నీటిని విడిచిపెడుతుందో, అలాగే యోగి ప్రపంచంలో ఉండి కూడా దాని మాయలో పడకుండా భగవంతున్నే గ్రహిస్తాడు. వారికి ఎక్కడ చూసినా భగవంతుడే కనిపిస్తాడు. ప్రపంచం ఉన్నా అది వారిని ప్రభావితం చెయ్యదు. కాబట్టి మీరు కూడా మీ రోజువారీ జీవితంలో కొంచెం కొంచెంగా ఈ దృష్టిని అభ్యాసం చెయ్యండి. అప్పుడు మీరు పనులు చేస్తూనే ఉన్నా లోపల భగవంతునితోటే ఉండగలుగుతారు.

అర్జునుడు ఇలా అంటున్నాడు, ఓ మధుసూదన, నీవు చెప్పిన ఈ యోగ విధానం నాకు సాధ్యమవుతుందా అన్న సందేహంగా ఉంది. ఎందుకంటే మనసు చాలా చంచలంగా ఉంటుంది, దాన్ని నియంత్రించటం చాలా కష్టంగా అనిపిస్తోంది. శ్రీకృష్ణుని యోగ విధానంలో పరిపూర్ణత కోసం కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాడు. ఇంద్రియాలు నియంత్రించాలి అని, కోరికలను విడిచిపెట్టాలని, మనసును భగవంతుని మీద నిలిపి ఉండాలి అని, ఎల్లప్పుడూ భగవంతున్నే స్మరించాలి, అందరినీ సమదృష్టితో చూడాలని. ఇవి వినగానే అర్జునుడు నిజాయితీగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు, ఇవి అన్నీ చెయ్యాలంటే ముందు మనసు స్థిరంగా ఉండాలి కదా, కాని ఈ మనసు అంత సులభంగా అదుపులోకి రావడం లేదు. అలా అయితే ఈ యోగాన్ని నేను ఎలా ఆచరించగలను అని అర్జునుడి సంకోచం. అంటే మనసు నియంత్రించలేకపోతే ఈ యోగ మార్గంలో ముందుకు వెళ్లడం చాలా కష్టం అని అర్జునుడు తన సందేహాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తున్నాడు. ఈ మనసు చాలా చంచలమైనది, అది ఎప్పుడూ ఒకచోట నిలబడదు, చాలా అల్లకల్లోలంగా ఉంటుంది, చాలా బలంగా పట్టుదలగా తనదైన దారిలో పోతూనే ఉంటుంది. దాన్ని అదుపులో పెట్టడం అంటే వీచేగాలిని ఆపాలని ప్రయత్నించడం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది. శ్రీ భగవానువాచ, అసంశయం మహాబాహో, మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ, వైరాగ్యేన చ గృహ్యతే. అసంయతాత్మన యోగో దుష్ప్ర

అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిస్తున్నాడు. ఓ మహాబాహువులు కల కుంతీపుత్రుడా, నీవు చెప్పినది నిజమే. మనసును నియంత్రించడం చాలా కష్టం. ఇది అందరికీ తెలిసిన విషయమే, కాని అది అసాధ్యం మాత్రం కాదు. అభ్యాసం వలన అది సాధ్యమే. అభ్యాసం అంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించటం. అభ్యాసము మరియు వైరాగ్యం. వైరాగ్యమంటే ఆసక్తులను తగ్గించుకోవటం. అభ్యాసము వైరాగ్యము వల్ల మనసును క్రమంగా నిగ్రహించవచ్చు. ఇది కష్టమైనప్పటికీ సరైన సాధనతో మనసుని నియంత్రించగలం అని శ్రీకృష్ణుడు ధైర్యమిస్తున్నాడు. శ్రీకృష్ణుడు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా చెబుతున్నాడు. మనసు అదుపులో లేని వారికి యోగం చాలా కష్టంగా అనిపిస్తుంది. కాని ఎవరు తమ మనసును నియంత్రించడం నేర్చుకుంటారో మరియు సరైన విధానంలో క్రమంగా సాధన చేస్తారో వారు యోగంలో ఖచ్చితంగా పరిపూర్ణతను సాధించగలరు అని. అంటే దీన్ని క్లుప్తంగా చెప్పాలంటే, మనసు నియంత్రణే యోగంలో విజయానికి ముఖ్యమైన దారి అని.

0: కచ్చిన్నోభయవిభ్రష్టం చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపది.
1: అర్జునుడు మరో సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఒక వ్యక్తి యోగ మార్గంలో శ్రద్ధతో మొదలుపెట్టినా మనసు చంచలత్వం వల్ల మధ్యలో పూర్తి చెయ్యలేకపోతే, ఈ జన్మలో యోగలక్ష్యాన్ని సాధించలేకపోతే అటువంటి యోగి యొక్క గతి ఏమవుతుంది అని. అంటే ప్రయత్నం ప్రారంభించినా పూర్తి చేయలేకపోయిన వారి పరిస్థితి ఏమిటి అన్నది అర్జునుడు తెలుసుకోవాలనుకుంటున్న సందేహం. యోగమార్గం నుండి దారి తప్పిన వ్యక్తి పరిస్థితి ఏమవుతుంది? అతను భౌతికంగా కూడా ఆధ్యాత్మికంగా కూడా ఏదీ సాధించకుండా పోతాడా? అంటే యోగాన్ని పూర్తిగా సాధించలేకపోయినవాడు చివరకు ఏమవుతాడన్న ఆందోళనను అర్జునుడు ఈ శ్లోకం ద్వారా వ్యక్తపరుస్తున్నాడు.
0: శ్రీభగవానువాచ పార్థనైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి.
1: శ్రీకృష్ణుడు అర్జునుడికి చాలా ధైర్యమిచ్చేలా తన సందేహాన్ని నివృత్తిపరుస్తున్నాడు. ఓ పార్థ, ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవాడు ఎప్పుడూ నష్టపోడు అని. ఈ లోకంలో అయినా పరలోకంలో అయినా భగవత్ప్రాప్తి కోసం ప్రయత్నించేవాడు ఎప్పటికీ దుర్గతి పాలుకాడు అని శ్రీకృష్ణుడు స్పష్టంగా వివరిస్తున్నాడు. అంటే ఈ మార్గంలో చేసిన ప్రయత్నం ఎప్పుడూ వృద్ధా కాదు అని ఆయన స్పష్టంగా చెబుతున్నాడు. భగవంతుడు అలాంటి వారిని చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఎందుకంటే వారు అత్యంత పవిత్రమైన కార్యంలో ఉన్నారు. దీన్ని సులభంగా చెప్పాలంటే, మంచి మార్గంలో నడిచేవాడు ఎప్పుడూ కష్టాలలో పడిపోడు. ఈ లోకంలోనూ పరలోకంలోనూ భగవంతుడే అతనిని కాపాడుతుంటాడు.
0: ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ నుషిత్వా

అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏతద్విదుర్లభతరం లోకే జన్మ యదీదృశం. యోగంలో పూర్తిగా సఫలం కాకపోయిన వాళ్లను, అంటే యోగభ్రష్టులను గురించి శ్రీకృష్ణుడు ఈ శ్లోకాల ద్వారా చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. అలాంటి వారు ఈ జన్మలో లక్ష్యాన్ని చేరుకోకపోయినా వాళ్ల ప్రయత్నం వృద్ధా కాదు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. యోగం సంపూర్ణం చెయ్యలేని వాళ్ళు ముందుగా తమ పూర్వపుణ్యఫలాల వలన పుణ్యలోకాలకు వెళ్తారు. అక్కడ చాలా కాలం సుఖంగా నివసించిన తరువాత మళ్ళీ భూలోకంలో జన్మిస్తారు. ఈ జన్మ కూడా యాదృచ్ఛికంగా ఉండదు. ధర్మపారాయణమైన లేదా సంపన్నమైన కుటుంబంలో జన్మిస్తారు. లేకపోతే మరింత ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు అయితే ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న కుటుంబంలోనే పుడతారు. అలాంటి జన్మ నిజంగా చాలా దుర్లభం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, యోగానికి విరుద్ధం భోగం. అంటే భోగాలపై ఆసక్తి పెరగటం వల్లే కొందరు యోగమార్గం నుండి దారి తప్పుతారు. అందుకే భగవంతుడు దయగల తండ్రిలా అలాంటి యోగభ్రష్టుడికి భోగాలను అనుభవించే అవకాశమిస్తాడు. దాని ద్వారా ఆ భోగాలు శాశ్వత ఆనందాన్ని ఇవ్వవని అతను స్వయంగా గ్రహిస్తాడు. అలా కొంతకాలం అనుభవించిన తరువాత మళ్ళీ భూలోకానికి పంపి అతనికి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించడానికి అనుకూలమైన కుటుంబంలో జన్మనిస్తాడు. అలాంటి కుటుంబాలలో చిన్నప్పటి నుండే ఆధ్యాత్మిక విషయాలు నేర్పిస్తారు, లేదా వారు జీవన అవసరాల కోసం ఎక్కువగా కష్టపడవలసిన అవసరం ఉండదు. దీంతో ఆత్మసాధనకు ఎక్కువ సమయం దొరుకుతుంది. అంటే యోగభ్రష్టుడి జన్మ కూడా వృద్ధా కాదు, అది తిరిగి అతని ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక మంచి అవకాశమవుతుంది. అలాంటి జన్మను చాలా భాగ్యంగా భావించాలి. ఎందుకంటే ఆ పరిస్థితులు తనకు మళ్ళీ ఉన్నత మార్గంలో నడిపిస్తాయి. అంటే పూర్వజన్మలో చేసిన సాధన వాళ్లకు మళ్లీ సహాయపడుతుంది. ఈ జన్మలో ఆ ప్రయాణాన్ని ఎక్కడైతే ఆపారో అక్కడ నుండే ముందుకు తీసుకువెళ్తారు. ప్రయత్న

అనేక పూర్వజన్మల నుండి సంపాదించిన యోగ్యతలతో ఎప్పుడైతే యోగులు మనస్ఫూర్తిగా మరింత పురోగతి కోసం ప్రయత్నిస్తారో అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి క్రమంగా విముక్తి పొంది ఈ జన్మలోనే పరిపూర్ణతను సాధిస్తారు. ఇంకా సులభంగా చెప్పాలంటే పూర్వజన్మలలో చేసిన సాధన వృద్ధా కాదు, అది ఒక అనుకూల గాలిలా వీరికి తోడ్పడుతుంది. అంటే పూర్వజన్మలలో వచ్చిన ఆ ఉత్సాహం అభ్యాసం వీరిని ముందుకు నడుతూనే ఉంటుంది. దానివల్ల వారు ఈ జన్మలోనే తమ లక్ష్యాన్ని చేరుకుంటున్నట్లు కనిపిస్తుంది. మొత్తానికి యోగ మార్గంలో చేసిన ప్రతి చిన్న ప్రయత్నం కూడా నిలిచిపోతుంది, సరైన సమయంలో అది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగి భవార్జున. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు ఏమి స్పష్టం చేస్తున్నాడంటే, యోగి తపస్వి కంటే, జ్ఞాని కంటే, అలాగే కర్మి కంటే కూడా ఉన్నతమైనవాడు అని. అందుకే ఓ అర్జున, నీవు యోగివి కావటానికి ప్రయత్నించు అని అర్జునుడిని శ్రీకృష్ణుడు ప్రోత్సహిస్తున్నాడు. ఇక్కడ తపస్వి అంటే అనేక కఠిన నియమాలు పెట్టుకొని ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉండి మోక్షం కోసం శరీరాన్ని నియంత్రించే వ్యక్తి అని. జ్ఞాని అంటే జ్ఞానాన్ని సంపాదించేందుకు ప్రయత్నించే చదువుకున్న వ్యక్తి అని. కర్మి అంటే భౌతిక సంపద లేదా స్వర్గాది ఫలాల కోసం వైదిక కర్మలను చేసే వ్యక్తి అని. ఇవన్నీ ఉన్నా వీరి లక్ష్యం ఎక్కువగా భౌతిక ప్రయోజనాల వైపే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వీరు శారీర దృష్టికోణంలోనే ఉంటారు, కాని యోగి మాత్రం వీటన్నిటికీ భిన్నంగా అతను భౌతిక ఫలాల కోసం కాకుండా భగవత్ప్రాప్తి కోసం ప్రయత్నిస్తాడు. అందుకే అతని లక్ష్యం ఆధ్యాత్మికమైనది, శాశ్వతమైనది. అందుకే శ్రీకృష్ణుడు చెప్పేదేమిటంటే నిజమైన ఉన్నత స్థానం యోగికే చెందుతుంది అని. ఎందుకంటే అతను నేరుగా భగవంతుని వైపు ప్రయాణిస్తున్నాడు.

0: ఎవరైతే ఎల్లప్పుడూ భగవంతుని మీద మనసు నిలిపి ఉంచుతారో మరియు దృఢమైన భక్తితో భగవంతుణ్ణి నమ్ముతారో వారే యోగులలో ఉన్నతులు. అంటే వివిధ రకాల యోగులుంటారిక్కడ. కర్మయోగులు, జ్ఞానయోగులు, అష్టాంగయోగులు, హఠయోగులు, ఇలా వివిధ రకాల యోగులున్నారు. కాని వీరి మధ్య ఎవరు శ్రేష్ఠులు అన్న ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఒక ముగింపు ఇస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. ఆయన చెప్పేదేమిటంటే, భక్తియోగి అందరిలోనూ ఉత్తముడు అని. ఎందుకంటే అతను నేరుగా భగవంతుని పట్ల ప్రేమతో నిబద్ధతతో ఉంటాడు. అతని సాధనలో భక్తి ప్రధానంగా ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయమేమిటంటే, భక్తి అనేది భగవంతుని అత్యున్నత శక్తి. అది అంత బలమైనది కాబట్టి అది భగవంతుని హృదయాన్ని కూడా ఆకర్షిస్తుంది. భగవంతుడు స్వతంత్రుడైనా భక్తులకు మాత్రం బందీని అని భాగవతంలో కూడా చెబుతారు. అంటే భక్తుల ప్రేమకు భగవంతుడు కూడా కట్టుబడిపోతాడు. ఆయనకు తన భక్తులే కాకుండా భక్తుల భక్తులకు కూడా ఎంతో ప్రియమైనవారు. కాబట్టి శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్పేదేమిటంటే, నిజమైన భక్తియోగి మాత్రమే భగవంతుని తత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటాడు. అందుకే అతనే అందరిలోకెల్లా అత్యున్నతుడు అని చెప్తున్నాడు. ఇప్పటి వరకు మనం విన్న ధ్యానయోగం సంక్లిప్త సారాంశాన్ని మళ్ళా ఒకసారి వివరిస్తాను. ధ్యానయోగంలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆత్మోన్నతకి అవసరమైన యోగమార్గాన్ని వివరిస్తాడు. నిజమైన సన్యాసి ఎవరు, యోగి ఎవరు అంటే, ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని భగవంతునికి అర్పిస్తూ చేసేవాడే నిజమైన సన్యాసి, యోగి. కేవలం పనులను వదిలేయటం సన్యాసం కాదు. కర్మయోగం నుండి ధ్యానయోగం వరకు ప్రారంభ దశలో కర్మయోగం అవసరం. ఏ వ్యక్తి అయినా సరే కర్మయోగంతోటే మొదలుపెట్టి ధ్యానయోగం వరకు ప్రయాణించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రారంభ దశలో కర్మయోగం అవసరం. మనసు శుద్ధి చెందాలంటే మనం ఏం తెలుసుకున్నాం మునుపు అధ్యాయాలలో? నిష్కామ కర్మ చెయ్యాలి అని. అంటే ఫలాపేక్ష లేకుండా కర్మ చేస్తే మన మనసు శుద్ధి చెందుతుంది. అలా శుద్ధి చెందిన మనస్సుతో మనం ధ్యానం సాధించవచ్చు. ఇంకా ఈ అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నామంటే, మనసే మన మిత్రుడు, అదే మన శత్రువుగా కూడా మారుతుంది అని. నియంత్రించబడిన మనసు మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అని తెలుసుకున్నాం. ఒక యోగి సుఖదుఃఖాలను, మానవమానాలను, మిత్రులను, శత్రువులను అన్నిటినీ సమత్వభావంతో చూస్తాడు. ఇంకా ధ్యానం ఎలా చెయ్యాలి అంటే, ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని శరీరం మెడ తల నిట్టారుగా ఉంచాలి. మనసును భగవంతునిపై కేంద్రీకరించాలి. ఇది ధ్యానం చేసే విధానం అని మనం తెలుసుకున్నాం. ఇంకా ధ్యానం చెయ్యాలంటే అతిగా తినడం, అతిగా నిద్రించడం, అతిగా శ్రమించడం, ఇవన్నీ యోగానికి అడ్డంకులుగా మారుతాయి. అందుకే సమతుల్యమైన జీవితం యోగమార్గానికి చాలా అవసరం. ధ్యానం ద్వారా మనం ఏం సాధిస్తాం అంటే, మనసు ప్రశాంతమవుతుంది, అంతర్గత ఆనందం కలుగుతుంది. యోగం అంటే దుఃఖాల నుండి విముక్తి. యోగమంటే భగవంతునిలో ఏకమవ్వటం. ఇంకా ఏం తెలుసుకున్నాం? మనసు చంచలమైనదే, కాని నిరంతరం అభ్యాసం మరియు వైరాగ్యంతో దాన్ని నియంత్రించవచ్చు అని. ఎందుకంటే మనం ధ్యానం చెయ్యాలి అంటే మనసు నియంత్రణ అత్యంత అవసరం. దాన్ని ఎలా నియంత్రించవచ్చు అంటే, నిరంతరం అభ్యాసంతో వైరాగ్యంతో నియంత్రించవచ్చు. ఇంకా యోగంలో విఫలమైన వాడు నష్టపోడా అని అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు తర్వాతి జన్మలో మంచి పరిస్థితులలో పుట్టి సాధన కొనసాగిస్తాడు అని సమాధానం చెప్తాడు. భక్తితో భగవంతునిపై మనసు నిలిపిన వాడే అత్యున్నత యోగి అని శ్రీకృష్ణుడు వివరిస్తాడు. ఈ అధ్యాయం మొత్తం ఒకే పంక్తిలో చెప్పాలంటే మనసును నియంత్రించి ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని చేసి భగవంతునిపై భక్తితో ధ్యానం చేసేవాడే పరిపూర్ణ యోగి అని. వాసుదేవ పరావేద అంటే వేదాలు వాసుదేవుణ్ణి పరమాత్మను తెలుసుకోవడానికే ఉద్దేశించినవని, యజ్ఞాలు కర్మలు వాసుదేవునికి అంకితం చేయబడాలి అని. వాసుదేవ పరాయోగా అంటే యోగ సాధన వాసుదేవుడిని చేరుకోవడానికే అని. వాసుదేవ పరాక్రియ అంటే అన్నీ క్రియలు వాసుదేవుని కోసమే, జ్ఞానానికి పరమలక్ష్యము వాసుదేవుడే, తపస్సు యొక్క అంతిమ ఫలము వాసుదేవుడే అని దాని అర్థం. వాసుదేవ పరోధర్మ అంటే ధర్మానికి పరాకాష్ట వాసుదేవుడే అని దాని పరమార్థం. వాసుదేవ పరాగతి అంటే అంతిమ గమ్యము వాసుదేవుణ్ణి చేరుకోవడానికే.
1: Radio Global.